అంతతబోధం ప్రవకాశ్యం జప్త పూజ ప్రవకాశ్యం బిల్సే దూజ ప్రవకాశ్యం తీర్థశనాని ప్రవకాశ్యం దర్గమాని ప్రవకాశ్యం మిరణ హోయే సో ఫలా ప్రవకాశ్యం మిరణ సో ఫల ఫలా